ప్రాంశుర్అమోఘ సుచిరూర్జిత అతీంద్ర సంగ్రహ సద్గోధృతాత్మా నియమో యమః వేద్యో వైద్య సదా యోగీ వీర మాధవో మధు అతీంద్రియో మహామాయ

ఖండ పరశుద్ధారుణో ద్రవిణ ప్రదః దివ్యస్పృక్సర్వదృక్ప్యాసో వాచస్పతిరయో నిజః త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం విశక్ సన్యాసకృచ్చమశ్శాంతో నిష్టా శాంతి పరాయణం.